ఓకే జీ, ఆర్ యు రెడీ? ఓకే జీ, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? లెట్స్ సీ. ఓ స్పజత అస్తు యు మ్యూజిక్ ప్లే కుమా టిక్ షో. అగ మ్యూజిక్ బ దరబాప్ వాలే మ్యూజిక్ విసే షో. ఆర్ దరబాప్ వాలే మ్యూజిక్ బవి అరే ఫార్ యు రెడీ? ఓకే జీ, అరే పోయి చిజా హూమ్ రెడీ అమా హసామ్ చిత రెడీ బస్ మావర్త కాల్ మకోయ్ జీ హజే ఓ కాల్ మకోయ్ ఉస్ కాల్ మకోయ్ ఉస్ కాల్ మకోయ్ ఉస్ తాసు బిల్కుల్ అగీలా రగుని సే అగీల చికమ్ ద ఎలక్షన్ ఇంతజార్ ఉకై ఔ నదే అరిఫ్ బిల్కుల్ ఓకే జీ అగోయ్ చిజ రెడీ అమా దాసికార్ దే నో ఉస్ సై షోఖా ఉస్ దాసికార్ దే చిజ తాసు తబయ్ మ్యూజిక్ ప్లే కోమా అగ మ్యూజిక్ కి బతాసు ఆయే తాదిమ కవే ఖా తాదిమ కవే అగీల బిల్కుల్ ಆರಾಮ್ ಸರ ಹೊಕ್ಕಿರಿ ಚಿದಾಪದಿ ಮ್ಯೂಸಿಕ್ ಸವಾಯಿ ಕಚಾ ಟಿಕ್ಕೋ ಕಚಾ ಟಿಕ್ಕೋ ಅರಿಬ ಗಟಲೇವಿ ಯೋ ಕಸವೈ ನಾಮ ಮಿಲಾವಿಗಿ ಹೂ ಕೋಶಿಶ್ ಕವೈ ಬ್ಯಾ ಬದಾಸಿ ಮಾತನವೆ ಹಸಾಮ್ ಮುಂಗುದ ಮೆಸೇಜ್ ದಲಾರಿ ಟಿಕ್ಕಡೆವು ಅವಲ್ ಬ ದ್ರೇ ಕಾಲ್ ಜಖ್ಲಂ ದ್ರೇ ಕಾಲ್ಸ್ ಟಿಕ್ ಶೂ ಜಿ ಅವಲ್ ಬ ಸಕೋಮ ದ್ರೇ ಕಾಲ್ಸ್ ಬಾಖ್ಲಂ ಹೂ ಕ ದ್ರೇ ವಾಣು ಕಾಲ್ ಜ್ವಾಲ ಗಲತ್ ಕು ಬ್ಯಾ ಬರಾಜಮ್ ಮೆಸೇಜ್ ನುತಾ ನು ಕ ಸಮಾ ಖೂರ್ವಿ ಅಗ ಕಾಲ್ ಕವಲೇಶಿ ನುಡಾಲ್ ಕೈ ನಂಬರ್ 335 4 35 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15 15
35, 435, 35 pandri, yani 0, 2 peri 3, 5, 0, 2 peri 3, 5, salur 3, 5, 3, 5, yo 5. Us waguni se, chidira bab ki kam music vele de, cha tikko, agara agaba bilkul jawab ra ki, zan ravi keha, usulagwa ki re shawai, chida sawai.